0: నిరిద తనిద దబమ గరిద గమ పదని స్వర్గ నందిని నిరిద దని దబ మద బరి గరిదని సత్తి కమ పదని దగని స్వర్గ నందిని
1: తగిడ తగిడ దిగి తగిడ